0: ఇచ్చా ఆసుపత్రి బాగా నష్టం పదవేల నష్టం తినేసారు.
1: तपाईको पैसा नलाग्ने फोन नम्बर 18105

0: సమాచారం తిని ప్రభుత్వ బలంతో ప్రస్తుతం దాన్ని తీసి డాక్టర్ మనోజ్ కుమార్ శర్మ కోసం సదస్సుకారి ప్రస్తావిత ప్రధాన న్యాయాధీశ శర్మ విరుద్ధ ఉజురి ఆహ్వానం నిర్ణయ కార్యక్రమం ప్రస్తావిత ప్రధాన న్యాయాధీశ సునవాయి కాగి ప్రస్తుత సమితి ఉజురి ఆహ్వానం గరిగిన సమితి సభాపతి భరత్ నారాయణ శ్రేష్ఠలే జాంకారీ తెలిపారు.
1: कसरी पारे भैर जिसमें कुछ निगाह से अनुभव करने पर्व भन्ने

సమాచారం. ఆ శుద్ధాత్మ సమాచారం సున్నోస్ ఇదంతా విదేశం అంటే అబ్బా సార్ చే సంయుక్త రాజ్యాన్ని కాబట్టి ఇంకే సొంతన అనవసర జోక్యం లేదా కూటనీతి కుపాయలై పరిత్యాగానికి ఆరోపణ రాయక సామాజిక సంద్రాల్లో జరిగే పోస్ట్ మామూలే మరి పట్ట వార్తకు కేవలం మాట గంభీర సమాధానం కోసమే ప్రయాస ప్రధాన వాషింగ్టన్ ని సైన్య బలు ప్రదర్శన కార్యక్రమం లేఖరికసన్ మార్గంలో బయట కలిగే గంభీర సంఘర్షణ అమెరికా

చెప్పేస్తా, గ్రూన్ చాలా భిన్నంగా కార్యక్రమం జరిపారు. అమెరికా నిలబడి కూడా ట్రంప్ అప్పుడు ఇలాంటి కొంచడానికి టిప్పుడు గారికి ప్రస్తావాన్ని ఆ